0: వెల్కమ్ బ్యాక్. మరొకసారి ఆదరమైన స్వాగతము. యూ ట్యూన్డ్ ఇన్ టు లోటస్ ఎఫ్ఎం. తెలుగు భాష, సంగీతం, సంస్కృతి కలిసే అద్భుతమైన నిలయం ఇది. దిస్ ఇస్ యోర్ స్పేస్, యోర్ సౌండ్, యోర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. మీ వేదిక, మీ స్వరం, మీ తెలుగు భాష కార్యక్రమం సంగీత నిలయము. Welcome back to Sangeetha Nilayamu. We will be airing our first feature now, and the first feature is the Telugu Listen. మీకందరికీ తెలుసు, మన తెలుగు భాషా కార్యక్రమంలో మనము తెలుగు పాఠం మీకోసంగా తీసుకొస్తున్నాము. సో ఈరోజు ఒక మధురమైన పదము ఈ అందమైన సంగీత యాత్రలో మనము ఈరోజు ఒక చిన్న తెలుగు పాఠాన్ని కూడా తలపిస్తున్నాము. అది చెప్పినాను నేను, ఒక అద్భుతమైన పదము ఈరోజు. ఆ పదం ఏంటంటే సఖీ అనే పదం గురించి మనము నేర్చుకుందాము. సఖీ ఎంత మధురమైన పదం కదా. దాని అర్థం మనకి ఎంతో దగ్గరైన స్నేహితురాలు, మనస్సుకి ఒక ఆహ్లాదం, ఆనందం ఇచ్చే ఒక వ్యక్తి అని మనము అనుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సఖీ. సఖీ మీన్స్ అ ఫీమేల్ ఫ్రెండ్, కంపానియన్ ఆర్ అ క్లోజ్ కాన్ఫిడాంట్. సో మనము తెలుగులో చెప్పాలంటే స్నేహితురాలు అని మనము చెప్పుకోవచ్చు. If you want to know the pronunciation of this word sakhi, then it has two syllables. The first syllable is a soft sa, like in sun. Ala cheptam kada, adi sa, sa. The second syllable is a very stressed syllable, and you can pronounce it like this, ki, ki. So when you say ki, there's an aspirated ka, ka there, and then you convert it into ki. Sakhi, sakhi. So it should sound like sakhi, not sukhi or sakhi, nothing like that. Sa, a simple sa like in sun, and a aspirated slight breath, ki, sakhi. All right, so that's how you pronounce the word sakhi. Ante snehituralu, a friend, a female friend, a companion. Alright, so let's look into the grammar. Vyakaranam gurinchi manam telusukundamu ippudu. The part of the speech of this particular word is in noun, and because it's a female companion, you should have guessed it by now, the gender is feminine. Idi oka strilingam pada. It's used to refer a female friend or companion. The related forms of this particular word, you can say it's sakhyamu, meaning friendship, or sakudu, meaning a male friend. If you want to use this particular word, or if you've heard somewhere somebody singing this, or maybe in a poem recitation you've heard this word sakhi, it's commonly used in poetry, songs, and classical Telugu. It's often used as a loving or emotional address, for example, like calling out a dear friend, sakhi. Let's look at the use of this particular word in simple sentences. Aame na sakhi. Aame na sakhi means she is my friend. Sakhi, nuvu ekkadiki veltunnavu? My friend, where are you going? Na sakhito నేను మాట్లాడుతూ ఉన్నాను. నా సఖితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ ఆమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్. సఖి నాకు సహాయం చేసింది. మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ. సఖుల మధ్య స్నేహం ఎంతో బలంగా ఉంటుంది. ది ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఇస్ very strong. A quick recap for the word sakhi. Like I said, the pronunciation is a simple sa with an aspirated ka. Sakhi. The meaning is a female friend. It's normally used as a warm, poetic way to address a closed friend. A close friend, rather. Not a closed friend. Alright, so idi mi sangeetha nilayamu. Sangeetha me mana sakhi. Well, this was the Telugu lesson for the day. I hope you enjoyed learning the word sakhi. Stay right back. I will be back with you with more Telugu music.
1: Share the experience. Share the experience. Lotus FM.
0: Welcome back. If you've tuned in just now, we've already crossed 17 minutes past 6 o'clock while the quarter mark is up. So now we will take your attention to the folk genre of Telugu music. And today I want to present to you a beautiful composition as well. But before we do that, the 2nd of June, Telangana Avirbhava Dinotsavam, Mana Garvanga Jarupukone Pratyekamaina Roju Idi. So, Telangana was formed after a long and historic movement of people demanded a separate state to ensure better development, fair distribution of resources and recognition of their regional identity. So every year on the 2nd of June in Telangana, it is celebrated as the Telangana Formation Day. So in order to honor Telangana Formation Day, I'll be airing this particular song, which released a few days ago. And it is sung by an artist by the name Madhu Priya. So I hope you enjoy listening to this tune on the auspicious occasion of the Telangana Formation Day. Here it is.

0: What a catchy, what a vibey tune there in that local melody, Rarama, sung by Sarika Dukki. Ento bagunindi manaki lechesi oka steppu atu itu veyali anpichinna kuda. So I hope you enjoyed that on the airwaves of Lotus FM. This is Sangeetha Nilayamu. Stay tuned wherever you are, driving, maybe cooking, maybe in the gym as well, I don't know. But yeah, stay tuned right here with us.
1: Share the experience.
0: Welcome back. This is Sangeetha Nilayamu, and now we take you back in time. We take you to an old classic blockbuster. Thorupu Sindhurupu ani oka paata, ee paata muddu gulabi varnalato oka paata anukochu manamu hridayanni hottukoni andamaina geetamu thorupu sindhurupu. ఇప్పటికి చెదరిన మధురమైన స్వరాలతో ఈ పాట మనస్సును ప్రేమతో నింపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు చెప్పండి. మొదలు వినండి ఈ పాట తూర్పు సింధూరపు ఇన్ ద వాయిసెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ పి సుశీల ఫ్రమ్ ద మూవీ మనుషులు మారాలి, 1969 బ్లాక్ బస్టర్ మూవీ విత్ మ్యూజిక్ గివెన్ బై కేవీ Mahadevan and the lyricist is Shri Shri. This is Thorupu Sindhurupu on the airwaves of Lotus FM Sangeetha Nilayamu.

Welcome back. In the first half of the hour, we did our first feature, which was the Telugu lesson. And today we learnt a very beautiful, a very sweet word, and that was Sakhi. If you know how to pronounce it, do send me a voice note, 071613-7803 on Sangeetanalemu. But do remember to let me know your name and where you're listening in from. That'll be awesome. Well, for now, I'll let you listen to Manasuku Taakyoka Madhuramaina Prema Geetam. Nuve Kada. Idi Vinagane Hridayam Paravashistundi. Premaloni ఒక భావోద్గల్యాలను ఎంతో అందంగా ఆవిష్కరించి ఈ గానం నిజంగా ప్రత్యేకంగా ఉంది అని మనము అనుకోవచ్చు. దీన్ని పాడిండే కళావిధులు పివిఎన్ఎస్ రోహిత్ మరియు హరిణి ఎవట్టూరి. సో ఐ హోప్ యు ఎంజాయ్ లిస్నింగ్ టు దిస్ వన్, నువ్వే కదా.

మీ అందరికీ మరొకసారి ఆదరమైన స్వాగతము, సుస్వాగతము మన తెలుగు భాషా కార్యక్రమంలో. ఇది మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి, మీ హృదయానికి ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో మనము ప్రస్తుత పడించే తెలుగు భాషా కార్యక్రమం. వెల్కమ్ బ్యాక్ వన్ అండ్ ఆల్. It's that time of the day when we present feature number 2, and feature 2 is the explanation to a blockbuster Telugu song. And today's song is something like this: Suryudu yerugina kotta kaanti idi, Chandrudu choodani kotta vennela idi, Bhoomiki teliyani matti vaasanidi, yemidi yemidi yemidi. What a beautiful, beautiful composition here. Let's look at the first few lines and understand the word-to-word meaning and the gist of this first few lines as well. Okay, Suryudu ante, you know, it is the sun. Yerugani, something that is unknown. Suryudu yerugani, or in this context, the rising sun. Kotta, kotta means new. Kanti means light. Idi ante this. So the first line, Suryudu yerugani kotta kanti idi. This is a new light, unknown to us. And the new light is the rising sun. The light from the rising sun, that is the light we are talking about. The second line goes like this: Chandrudu. Chandrudu ante moon. So Suryudu ante sun, Chandrudu ante moon. Chudani. Chudu, chudani means something that you don't see. Chudu ante see, chudani ante something that you don't see. Again, kotta means new. Vennela means moonlight. Idi ante this. So, Chandrudu chudani kotta vennela idi. This is a new moonlight which is not seen by the moon. The next line goes like this: Bhoomiki. Bhoomiki means to the earth. Bhoomi is the earth. Bhoomiki ante